0: We will continue to bring all the updates from Kerala also. So, other news from Andhra Pradesh and Telangana. Ashish, over to you.
1: Thank you, Vijay. In fact, in Telangana, a political war of words has erupted between ruling Congress and opposition BRS. Earlier on Sunday, a job aspirant, he attempted suicide in Khammam. It is one of the districts of Telangana, and now he is undergoing treatment. In his suicide note, he mentions about Chief Minister Revanth Reddy, Deputy Chief Minister Bhatti Vikramarka, as well as Leader of Opposition and Congress MP Rahul Gandhi, appealing them to notify job and job calendar here in Telangana. Now, BRS has taken up this issue. BRS Working President K.T. Rama Rao has launched a scathing attack over ruling Revanth Reddy government. In fact, Revanth Reddy had earlier triggered a controversy when he called engineering student that they are applying for not applying for a smaller job, and that is a criminal act. That's what Revanth Reddy, the chief minister, has said while mentioning about engineering student. Now, BRS working president K.T. Rama Rao, while condemning the previous statement of Chief Minister Revanth Reddy, he has announced that if Congress government here in Telangana failed to fulfill its poll promises related to job calendar, then he'll go to Delhi and he'll hold a protest outside Leader of Opposition and Congress MP Rahul Gandhi's residence. This announcement has triggered political reaction from Congress side. Congress has alleged that during BRS regime, they failed to fulfill job calendars. Now, they are pressurizing the Congress government. On the very other hand, BRS is alleging that Congress promises 2 lakh jobs in Telangana during a poll campaign in their poll manifesto, and now they have not able to fulfill the job calendar, and that is leading to protest by the student as well as suicide by the student. Listening to these comments, first by Chief Minister and then K.T. Rama Rao, the working president of BRS.
2: సంవత్సరానికి 110,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్ తీసుకొని వస్తారు. మీరు ఆ పిల్లలకు అప్లికేషన్ ఇచ్చి వాని ఉద్యోగం కోసం అప్లికేషన్ ఫిల్అప్ చేయమని ఏంటి? నేను కాదు, మీరు టీచర్లకు మీకే చెప్తున్నాను. మీరు వాళ్ళని పిలిచి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి మీరు చదువు చెప్తున్న ఊరిలో ఉన్న పిల్లలు పిలిపించి ప్లెయిన్ పేపర్ ఇచ్చి ఒక జాబ్ కోసం అప్లికేషన్ ఫిల్అప్ చేయమనుండ్రి. ఇది క్రిమినల్ వేస్ట్. వాడు ఇంజనీరింగ్ చదువుకున్నాను, చిన్న జాబ్ కోడు, స్కిల్స్ నేర్చుకోడు. తల్లిదండ్రులు మా పిల్లోడు ఇంజనీరింగ్ అయింది ఉద్యోగం అంటారు, నా దగ్గరకు వస్తుంటారు కాన్స్టిట్యున్సీ నుంచో బంధువులు, మా వాడు ఇంజనీరింగ్ చదివింది, పెద్ద పెద్ద చదువు చదివింది సార్ అంటారు, పేరెంట్స్కి తెలియదు కదా.
3: Well, the issue is the Chief Minister of Telangana has been extremely responsible and reckless with his comments and with his observations on the youngsters of Telangana. So, Chief Minister ka kehna hai ki aap log ending piyo, pesticide piyo aur koi kuwe mein jaake dubki maro aur maro. Tab bhi Rahul ji nahi respond karte hain aur haal hi mein inhone kaha Chief Minister ne ki Telangana ke jitne engineers hain, engineering graduates hain, ye log ek kagaj pe ek application bhi likhne ke layak nahi hai, क्रिमिनल वेस्ट है इनकी पढ़ाई. तो मैं इसलिए पूछ रहा था राहुल गांधी से कि भाई ये आपका पार्टी का स्टैंड है कि चीफ मिनिस्टर की बेवकूफ़ बातें हैं, क्या है?
2: సంవత్సరానికి की 110,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్ తీసుకొని వస్తారు. మీరు ఆ పిల్లలకు అప్లికేషన్ వాని ఉద్యోగం కోసం అప్లికేషన్ ఫిల్అప్ చేయమని ఏంటి? నేను కాదు, మీరు టీచర్లకు మీకే చెప్తున్నాను. మీరు వాళ్ళని పిలిచి ఇంజనీరింగ్ సర్టిఫికెట్ తీసుకొని వచ్చి మీరు చదువు చెప్తున్న ఊరిలో ఉన్న పిల్లలు పిలిపించి ప్లెయిన్ పేపర్ ఇచ్చి ఒక జాబ్ కోసం అప్లికేషన్ ఫిల్అప్ చేయమనుండ్రి. ఇది క్రిమినల్ వేస్ట్. వాడు ఇంజనీరింగ్ చదువుకున్నాను, చిన్న జాబ్ కోడు, స్కిల్స్ నేర్చుకోడు. తల్లిదండ్రులు మా పిల్లోడు ఇంజనీరింగ్ అయింది ఉద్యోగం అంటారు, నా దగ్గరకు వస్తుంటారు కాన్స్టిట్యున్సీ నుంచో బంధువులు, మా వాడు ఇంజనీరింగ్ చదివింది, పెద్ద పెద్ద చదువు చదివింది సార్ అంటారు, పేరెంట్స్కి తెలియదు కదా.
1: We are expecting a more political allegation and statement particularly from Congress side, and we are expecting that Chief Minister himself will now react over this issue. That's it with from my side. Thank you, Vijay. Thank you, Ritu. And thanks for watching us. More news and update after this break.